0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: హరే శ్రీనివాస. ఈ పవిత్రమైన వ్రతం 5వ దినంలో భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న మాట, కోరికలు తీర్చే దేవుడు కాదు, కోరికలను జయించే శక్తిని ఇచ్చే దేవుడు వెంకటేశ్వరుడు. ఆయన అనుగ్రహం కోసం మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి ఉపవాసం మన మనస్సును శుద్ధి చేసుకోవడానికే. నేటి కార్యక్రమంలో అర్చకుడైన శ్రీ వెంకట్ గారు మనతో తన ఆధ్యాత్మిక అనుభవాలను, బాలాజీ స్వామి మహిమను పంచబోతున్నారు. అయితే శ్రద్ధగా ఆయనను విందాం.
3: శ్రీగురుభ్యో నమః. శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఘ్నామును మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిరుపమగుణ సింధో నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిత్యలో వెంకటేశః. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హరే శ్రీనివాస. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా శ్రీ గోవింద పూజా వ్రత మహోత్సవ శుభాకాంక్షలు. మన మారిషియస్ దేశంలో తెలుగు మహాసభ మరియు తెలుగు సాంస్కృతిక కేంద్రం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా గోవింద పూజ వ్రత మహోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమం 12వ తారీఖు కలశ స్థాపనతో ప్రారంభమై 20వ తారీఖు విజయదశమితో పూర్తవుతుంది. అనగా భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వశుద్ధ దశమి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మండల వ్రత దీక్షగా. భక్తులందరూ కూడా దీక్ష తీసుకొని మొదటి రోజున దేవాలయానికి వెళ్ళి అక్కడ రక్షాసూత్రం కట్టించుకొని తర్వాత ఈ 40 రోజులు కూడా వారు శాఖాహారం తీసుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా నిత్యం దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క పూజలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ 40 రోజులు ఈ వ్రత దీక్షను పూర్తి చేసి విజయదశమి రోజున గోవింద కలశ ఉద్వాసన జరుపుకుంటారు. మన మారిషియస్ దేశంలో ప్రతి దేవాలయంలో కూడా, అనగా తెలుగు వాళ్ళ యొక్క దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో కూడా ఈ కలశ స్థాపన చేసి ఆ తర్వాత ప్రతిరోజు కూడా నిత్యం పూజాది కార్యక్రమాలు ఆ స్వామివారికి జరిపిస్తారు. అలాగే ఈ సమయంలో విశేషంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతాయి. మన మారిషియస్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అలాగే తెప్పోత్సవం మరియు ఇవి కూడా జరుగుతాయి మన మారిషియస్ దేశంలో. అలాగే ఈ సమయంలో విశేషంగా భజనమాల, పాదయాత్ర ఇలాంటివి కూడా కార్యక్రమాలు విశేషంగా ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా అందులో పాల్గొన్నట్టు చేసి అందరికీ కూడా ఆ శ్రీనివాస స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్లా కలగాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మన మారిషియస్ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం విశేషమైన

0: ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మన పూర్వీకులు, మారిషస్ దేశంలో ఉన్నటువంటి మన పూర్వీకులు మన దేశానికి రామభజనం, సింహాద్రి అప్పన్న పూజ మరియు గోవింద పూజ వ్రతాన్ని తీసుకురావడం జరిగింది. వారి యొక్క ప్రోద్బలంతో దాన్ని ఇప్పటి వరకు కూడా మన మారిషస్ దేశంలో మన మారిషస్ తెలుగు మహాసభ మరియు మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం కూడా ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులకు అందరూ కూడా పాత్రలవుతున్నారు. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయద్ధినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: అర్చకుడైన శ్రీ వెంకట్ గారి ఇచ్చిన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. ఇక శ్రోతలు, నేటి కార్యక్రమం కొనసాగిద్దాం శ్రీవారి పాటతో.

శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. స్వాగతం. మధ్యాహ్నపు వేళ 12 నుంచి 12:30 వరకు అలవాటు ప్రకారంగా మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. విశేషంగా శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ఈ అరగంట సేపు భక్తి పాటలతోనే ప్రసారం అవుతున్నది. స్వామివారి ఆశీస్సులతో కటాక్షంతో ఈ జీవితం ఎంతో సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో మన కార్యక్రమం ఎన్నో భక్తి పాటలతో ప్రసారం అవుతున్నది. ఈ మధ్యాహ్నపు వేళ ఎంతో ఆనందంగా గడుపుతారని కూడా అనే నమ్మకంతో మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా భక్తులందరూ ఎంతో భక్తి భావాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటున్నారు. ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం భక్తి పాటలతోనే కొనసాగిస్తూ ఉంటున్నాం.

సౌందర్యాలయ కార్యక్రమం మధ్యాహ్నపు వేళ స్వామి వారి మీద ఎన్నో భక్తి పాటలతో ప్రసారం చేస్తున్నాం. స్వామివారు ఈ కలియుగ దైవం, విలసిన ఈ కలియుగంలో ప్రత్యక్షమయ్యారు, భక్తుల పాపాలు తొలగించే దేవుడు అని అంటాం.

స్వామివారిని ధ్యానిస్తూ ఈ 40 రోజుల వ్రతకాలం శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతట ఎంతో భక్తిభావాలతో భక్తులందరూ ఎక్కడికైనా స్వామివారి పూజలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం పొందడం అక్కడ ఎంతో భక్తిభావాలతో ఎంతో ఆనందంతో స్వామివారిని పూజిస్తారు

నలభై రోజుల వ్రతకాలంలో అందరూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు కదా. మంచిగా మాట్లాడడం, మంచి విషయాలు వినడం, మంచి మంచి పాటలు కూడా వినడం ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. వ్రతకాలం మాత్రమే కాదు శ్రోతలరా, మన జీవితం అంతా అలాగే ఉండాలి. మంచిగా ప్రవర్తించడం ఎంతో ముఖ్యమైనది కూడా.

శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, ఈ వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో స్వామివారి ఆశీస్సులతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం రావాలని కోరుకుంటూ వందనామిదికట సెలవు తీసుకుని నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ ఇంపైన పాటతో. వింటూ ఉండండి.

వ్రతం మన శరీరానికి నియమాన్ని, మనస్సుకు నిగ్రహాన్ని, ఆత్మకు ప్రశాంతతను నేర్పుతుంది. భక్తితో పలుకుదాం ఓం నమో వెంకటేశాయ.

ఏడుకొండలపై విలసిన శ్రీనివాసుని సన్నిధి భక్తులకు అపారమైన శాంతిని అందిస్తుంది. తిరుమల పేరు తలచిన మనసులో భక్తిభావం వెళ్ళి విరుస్తుంది.

జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరగకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. సహనం, నమ్మకం ఉంటే మన ప్రయాణం మరింత అందంగా మారుతుంది. శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.